ఉంచు పడుకున్న నంసారి వై పిల్సిన పొట్టమా మొత్త ప్యారీ పడుకొంచు పడుకున్న నంసారి వై